0: గారే గారే
1: గారే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే గారే
1: సూరకి దరదే ఇన్నాయో
2: ఎక్క చతుర నార అమ చోడగలదే.